ప్రహ్లాదమత్యహరిసంభవకారణాత్మన్ శ్రీరాఘవేంద్ర భవతాత్ తవ సుప్రభాతం. సోమాన్వయోద్భవ సమస్త సురాజమౌలే భూభార సంహరణతోషిత కృష్ణమూర్తే బాహ్లీక రాజ బహురాజ సుధర్మ ధావన్ శ్రీరాఘవేంద్ర భవతాత్ తవ సుప్రభాతం. శ్రీకృష్ణదేవ నృపతిః సకలం స్వరాజ్యం యస్మై స్వమప్యమలయార్పయదాత్మభక్త్యా శ్రీవ్యాసరాజ విదూషాంవర దివ్యమూర్తే శ్రీరాఘవేంద్ర భవతాత్ తవ సుప్రభాతం. శ్రీమూల రామ పద పంకజలోల భృంగ శ్రీపూర్ణబోధమత రమ్య సుధాబ్ధి చంద్ర శ్రీగౌతమాన్వయ విభాసక భవ్య సూర్య శ్రీరాఘవేంద్ర భవతాత్ తవ సుప్రభాతం. స్వీయాన్ సమస్త నిగమాన్ ప్రవిలోక్య సూక్ష్మే సద్భాట్ట సంగ్రహ మిషేయ దువర్యవక్త్రే శ్రీజైమినిర్యమభిపూజయతేతి మోదాత్ శ్రీరాఘవేంద్ర భవతాత్ తవ సుప్రభాతం. స్పష్టార్థకైరనతి విస్తృత సూక్ష్మ వాక్యైః సూత్రార్థభాసకమవేక్ష్యత తంత్రదీపం వ్యాసో యశోభిరభిపూరయతే సదాయం శ్రీరాఘవేంద్ర భవతాత్ తవ సుప్రభాతం. స్వస్వీయ శాస్త్రగతమర్థమతోధిగం చ దృష్ట్వా యదీయ కృతిషు ప్రణయాతి నమ్రాః అర్చంతి పాణిని ముఖాయ మగాధబోధాః శ్రీరాఘవేంద్ర భవతాత్ తవ సుప్రభాతం. రమ్యా సుధా పరిమళోల్లసితా చకాశే సచ్చంద్రికాపి సుశుభే విలసత్ ప్రకాశా టీకాశ్చలేసురమితైః స్ఫుటభావదీపైః శ్రీరాఘవేంద్ర భవతాత్ తవ సుప్రభాతం. రమ్యార్ధరత్న పరిభూషిత సర్వగాత్రీ సర్వాశ్రుతిః స్వశిరసా సహితేందిరాయం ఆరోప్య రక్షతి సదా నిగమాంతరాజ్యే శ్రీరాఘవేంద్ర భవతాత్ తవ సుప్రభాతం. శ్రీవేంకటార్యవరతిమ్మన గోపికాంబ దంపత్యనుత్తమ తపఃఫలవైణికాగ్ర్యా దారిద్ర్య దుఃఖ భయభంజన పుణ్యమూర్తే శ్రీరాఘవేంద్ర భవతాత్ తవ సుప్రభాతం. శ్రీవేంకటార్యవరతిమ్మన గోపికాంబ దంపత్యనుత్తమ తపఃఫలవైణికాగ్ర్యా దారిద్ర్య దుఃఖ భయభంజన పుణ్యమూర్తే శ్రీరాఘవేంద్ర భవతాత్ తవ సుప్రభాతం. ఆనందతీర్థ జయతీర్థ కవీంద్రతీర్థాః శ్రీరామచంద్ర విభుధేంద్ర జయీంద్రతీర్థాః ఆశీస్యతం ప్రదతి స్పృహయంతి యస్మై శ్రీరాఘవేంద్ర భవతాత్ తవ సుప్రభాతం. వాదీంద్రతీర్థ సుమతీంద్ర

రఘవేంద్రభవతాత్తవ సుప్రభాతం గార్హస్థ్యముత్తమ మయాచిత లబ్ధవృత్యా కష్టేన యోనిరవహోహ్యధునాశ్రితాన్ స్వాన్ సర్వేష్ట లాభ పరిపుష్ట తనూన్ కరోషి శ్రీరాఘవేంద్రభవతాత్తవ సుప్రభాతం శ్రీమత్సుధీంద్రవరయోగి సరస్వతీభ్యాం సంప్రేరితో యతి రహుర్బహునాశ్రమేణ మంత్రాన్ జపస్యను దినం జగతిం పునాసి శ్రీరాఘవేంద్రభవతాత్తవ సుప్రభాతం గంగాదిపుణ్యసరితః ప్రణయాతి బద్ధాః సద్రత్నహేమజలకుంభశతైరిదానీం త్వాం స్నాపయంతి విధివచ్చ జయోగనిద్రాం శ్రీరాఘవేంద్రభవతాత్తవ సుప్రభాతం గంగాదిపుణ్యసరితః ప్రణయాతి బద్ధాః సద్రత్నహేమజలకుంభశతైరిదానీం త్వాం స్నాపయంతి విధివచ్చ జయోగనిద్రాం శ్రీరాఘవేంద్రభవతాత్తవ

ఖవేంద్ర భవతాత్తవ సుప్రభాతం ఏతే నృపాధన చయం బహువాహనస్త మానీయ దర్శన కృతే బహిరావసంతి తాన్ పావయాజ్య కృపయా నిరపేక్ష యోగిన్ శ్రీ రాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం. ఏషా సమస్త జనతా పరరాత్రకాలే శీతాద్దితాపి దధతీ వసనం జలార్ద్రం త్వాం సేవతేథ పరిపూరయ తత్తదిష్టం శ్రీరాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం. శ్రీమూల రామ జయ దిగ్విజయాచ్చ రామాన్ వైకుంఠవాసమధ పూజయితుం సమేహి సర్వేప్యమీ విధికరా విహితాత్మకృత్యాః శ్రీరాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం. ధన్యాయిమే తవ గుణస్తవ నైర సంఖ్యైః కంఠోద్గతైర్దశ దిశామశుభం హరంతి శృణ్వంతి దేవసు జనాన తకంధరేణ శ్రీరాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం. ఛాత్రాయిమే పరిమళాది నిబంధ పాఠ్య భాగావలోకన కృతః పఠనాయ సజ్జాః ఉత్తిష్ట పాఠయ సుధా మధురారవేణ శ్రీరాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం. ఛాత్రాయిమే పరిమళాది నిబంధ పాఠ్య భాగావలోకన కృతః పఠనాయ సజ్జాః ఉత్తిష్ట పాఠయ సుధా మధురారవేణ శ్రీరాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం. శాస్త్రేషు పూర్ణధిషణా అపి పండితాస్తే ద్వార్యా సతే స్మ బహు సంశయయాపనాయ ఉత్తిష్ట ఛింధి హృదయస్థిత సంశయాంస్తాన్ శ్రీరాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం. మంత్రాలయే సురుచిరే వర తుంగ భద్రాతీరంగతే సకల దైవత సన్నిధాని బృందావనే నివసతే గురవేర్పితోహం శ్రీరాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం. మంత్రాలయే సురుచిరే వర తుంగ భద్రాతీరంగతే సకల దైవత సన్నిధాని బృందావనే నివసతే గురవేర్పితోహం శ్రీరాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం. సంతాన సంపదతి శుద్ధ విరక్తి భక్తి విజ్ఞానముక్తిముఖ సర్వఫలప్రదాతః వాగ్దేహ సౌష్ఠవ కరాతి పవిత్రమూర్తే శ్రీరాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం. చింతామణిః సురతరుః సురధేను పూర్వా భక్త్యేష్టదాన కుశలే త్వయి నమ్ర నమ్రాః స్వీయే పదే సమభిషిచ్య సమర్చయంతి శ్రీరాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం. నర్నర్తి భక్తి భరపూరిత దాస గోష్ఠీ విస్మృత్య దేహము తలోకమిమం స్మరంతి త్వాం స్మారయన్ చతుల నారద గాన గోష్ఠీం శ్రీరాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం. ఖంజోపి ధావతి జడః కవితాం విధత్తే మూకోపి వక్తి బహు పశ్యతి సర్వమంధః ఏడః శృణోతి కృపయా తవ పశ్య లీలాం శ్రీరాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం. ఖంజోపి ధావతి జడః కవితాం విధత్తే మూకోపి వక్తి బహు పశ్యతి సర్వమంధః ఏడః శృణోతి కృపయా తవ పశ్య లీలాం శ్రీరాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం. బృందావనేషు జగతీతల మధ్యగేషు సర్వేషు సన్నిహితయా బహురమ్యమూర్త్యా సర్వేష్టమాకలయ సంచయ భూమిశయ్యాం శ్రీరాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం. శ్రీకృష్ణ భక్తిమతులామవలంబమాని సర్వాస్తి శక్తిరితి డిండిమ ఘోషపూర్వం యో భూబుధ స్వమహిమాతిశయ ప్రకాశైః శ్రీరాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం. త్వాం త్వత్సమం స్వసదృశం భవత ప్రభావం దృష్ట్వా జహాతి జనతా ఖలు నాస్తికత్వం ఆస్తిక్యవర్ధన జగద్గురువర్య భూమన్ శ్రీరాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం. ఐరావత ప్రముఖ దైవత వాహనాని సిద్ధాని సర్వవిభుధైరభియాపితాని తేషు స్థితో మహగతో దిశ భక్త కామాన్ శ్రీరాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం. ఏతేతి భక్తి భరితాః సుజయీంద్ర తీర్థా బృందావనోద్భవ సమాత్రిశతీ మహేస్మిన్ అంచంతి హేమ కవచేన గురో సమేహి శ్రీరాఘవేంద్ర భవతాత్తవ సుప్రభాతం.
श्रीराघवेन्द्र भवतात्तव सुप्रभातम् त्वत्सुप्रभात पठनस्य सुखम् प्रभातम् भूयात्त्वदीय कृपया मम सुप्रभातम् त्वत्सुप्रभात कवनस्य च सुप्रभातम् श्रीराघवेन्द्र भवतात्तव सुप्रभातम् त्वत्सुप्रभात पठनस्य सुखम् प्रभातम् भूयात्त्वदीय कृपया मम सुप्रभातम् त्वत्सुप्रभात कवनस्य च सुप्रभातम् येनोद्धृतः पापकूपाल्लक्ष्मीनारायणाभिधः अञ्चाम्यहमुपाध्यायः।

సత్కర్మ మార్గ పరిహీనమతీవ దుష్టం దుష్కర్మ వారి వివహే పరితస్సు భగ్నం తద్భక్త భక్త పరుపోజన

భజామి తవ పాద సరోజయుగ్మాత్తు హి మే శరణమస్తి పరత్ర మేహా ఏకాదృశం ఇది వరోత్తమ.